0: నిదని పమ పగమ నిదని పగమరే సాదరే సదరే రే సదగ గగమరే రే సద హే
1: నిదని పమ పగమ
0: నిదని పమ పగమ
1: నిదని పమ పగమ
0: పాస్కొడి గామా రుతమే గామా తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిడి తిన్నా తిరిగిడి తిన్నా
1: తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిడి తిన్నా తిరిగిడి తిన్నా
0: తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా